ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ గ్లోబల్ స్కేల్ హే పాకర్ కే రహనా హై. హే దునియా మే, దునియా జబ్ గ్లోబల్ వార్మింగ్ కి చర్చా కర్తీ రహతీ హై, హమ్ రాస్తే ఖోజ్తే రహతే హై, హమ్ సమస్యో కా సమాధాన్ దే రహే హై. ఔర్ భారత్ ఏ గ్రీన్ మూవ్మెంట్ కా బహుత్ బడా సామర్థ్య లేకర్ కే చలియే. భారత్ కే పాస్ బ్లూ ఇకానమీ కే లియే భీ బహుత్ బడా అవసర హై, బహుత్ బడా లంబా హమారా కోస్ట్ లైన్ హై. బ్లూ ఇకానమీ కే లియే బహుత్ బడే అవసర హై, ఫిషరీస్ హై, కోస్టల్ టూరిజం హై, ఓషన్ టెక్నాలజీ హై. ఐసే కితనే హీ క్షేత్ర హై జిస్మే హమ్ ఆగే బఢ్ సక్తే హై. మేరే ప్యారే దేశవాసియో, భారత్ సప్త ధారా కి జబ్ బాత్ కర్కే లేకర్ చలా హై, తబ్ హమారీ సాత్వీ ధారా హై. ఔర్ దునియా కే లియే ఇస్కా అప్నా భీ ఏక్ మహత్వ హై, ఔర్ వో హై భారత్ కా సాఫ్ట్ పవర్. భారత్ కే సాఫ్ట్ పవర్ కి తాకత్ హై. ఆజ్ యోగ్ నే పూరి దునియా కో భారత్ కే సాథ్ జోడ్ కే రఖా హువా హై. యోగ్ దునియా కే లియే ఏక్ ఊర్జా బన్తా జా రహా హై, భారత్ కే లియే విశ్వాస్ కా బడా కారణ బన్తా జా రహా హై. జిస్ భారత్ కే పాస్ ఆస్థా కే కేంద్ర హో, జిస్ భారత్ కే పాస్ ఆయుర్వేద హో, జిస్ ప్రకార్ సే భారత్ కే పాస్ హోలిస్టిక్ హెల్త్ కేర్ కి వ్యవస్థా హో, హీలింగ్ ఇండియా కా మూవ్మెంట్ హో, హమ్ దునియా కే అందర్ హమారే సామర్థ్య కో లేకర్ కే జా సక్తే హై. హ్యాండీక్రాఫ్ట్ హో, సంస్కృతి హో, హమారీ ఫిల్మే హో, హమారా క్రియేటివ్ వరల్డ్ హో, విఎఫ్ఎక్స్ హో, హమారా ఎనిమేషన్ హో, హమారే గేమింగ్ హో, డిజిటల్ కంటెంట్ హో, క్రియేటివ్ వరల్డ్ కే అందర్ భారత్ అప్నా రుత్వా దిఖా సక్తా హై. హమ్నే ఉస్కో వైశ్విక్ సామర్థ్య కే రూప్ మే వికసిత్ కర్నా హోగా. ఆజ్ భారత్ నే వేవ్ సమిట్ కో ఏక్ బహుత్ బడీ తాకత్ దీ హై. దునియా ధీరే ధీరే భారత్ కా ఏ జో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ హై ఉస్కీ రాహ దేఖతా రహతా హై, ఔర్ వో భారత్ కే సాఫ్ట్ పవర్ కో, భారత్ కే క్రియేటివ్ దునియా కో పరిచిత్ కరేగా. మేరే ప్యారే దేశవాసియో, భారత్ కే పాస్ విశాల వన్య సంపద హై, హమారే పాస్ 100 సే జ్యాదా నేషనల్ పార్క్ హై. క్షమతా బహుత్ హై లేకిన్ విదేశీ టూరిస్టో కో ఆకర్షిత్ కర్నే మే హమ్ కమ్ పడే హై. హమే మౌకా హై హమారే సాఫ్ట్ పవర్ కే మాధ్యమ సే దునియా కే టూరిస్టో కో భారత్ కే లియే ఆకర్షిత్ కర్నే కా, హమారా సామర్థ్య మే దునియా కో దిఖానా హై. హమ్ యే కామ్ ఆరా సే కరా, ఔర్ హమ్ జల్ద్ సే జల్ద్ హమ్ ఇన్ లోగో ఆజ్ దునియా మే స్పోర్ట్స్ కి జో హై వో భీ ఏక్ బహుత్ బడా భారత్ కే ప్రతి ఆకర్షణ కా కేంద్ర. దునియా కే స్పోర్ట్స్ ఈవెంట్ భారత్ మే క్యో నా హో, కాన్స్టెంట్ ఇకానమీ బహుత్ బడ్ రహీ హై, దేశ్ కే నౌజవానో కా ఆకర్షణ హై. విశ్వ కా హర్ కోయి కళాకార్ చాహతా హై కభీ నా కభీ భారత్ కి ధర్తీ పర్ అప్నా కాన్స్టెంట్ కరే, ఏక్ బహుత్ బడా అవసర హై. హమే ఇస్కో మొబిలైజ్ కర్నే కే లియే వ్యవస్థాయే ఖడీ కర్నీ హోగీ. సాథియో, సప్త ధారా కి సాత్ శక్తియాం, సప్త శక్తియాం ఉద్దేశ్ సిర్ఫ్ ఏక్ సెక్టర్ మే ప్రగతి కర్నే కా నహీ హై, ఏక్ హోలిస్టిక్ అప్రోచ్ కే సాత్ హమే రాష్ట్ర కో జో లక్ష్య లేకర్ కే హమ్ చల్ రహే హై, జో అంబిషన్ లేకర్ కే చల్ రహే హై, ఉస్ స్కేల్ కో హమే పార్ కర్నే కి దిశా మే కామ్ కర్నా హై. మేరే ప్యారే దేశవాసియో, కుచ్ చీజే మేనే బతాయీ హై లేకిన్ మే ఇస్సే భీ ఆగే సోచతా హూం. మే జరా దేశ్ కో జగజోడనా చాహతా హూం, మే దేశ్ కి శక్తి కో భీ జగజోడనా చాహతా హూం. దేశ్ యానీ సిర్ఫ్ సర్కార్ నహీ హోతీ హై, దేశ్ యానీ హర్ నాగరిక్ జుడతా హై. క్యా హమ్ సోచ్ నహీ సక్తే కి ఫోర్చ్యూన్ 500 కి చర్చా తో బహుత్ సునతే హై, ఆనే వాలే ఏక్ దశక్ మే ఇన్ ఫోర్చ్యూన్ 500 మే 50 కంపెనీయాం భారత్ కి క్యో నా హో, యే లక్ష్య హమారా క్యో నా హోనా చాహియే. ఆజ్ బ్యాంకింగ్ సెక్టర్ ఫల్ ఫుల్ రహా హై, దునియా కి టాప్ బ్యాంక్ కే అందర్ భారత్ కి బ్యాంక్ కా జెండా భీ క్యో నా ఫహరతా హో. భారత్ కి బ్యాంక్ భీ టాప్ బ్యాంక్ 5 బ్యాంక్ మే భారత్ కి భీ ఏక్ బ్యాంక్ హోనీ చాహియే. భారత్ కి ఫార్మా కి దేశా మే హమ్నే బహుత్ కామ్ కియా హై, లేకిన్ సమయ్ కి మాంగ్ హై కి దునియా కి 5 బడీ ఫార్మా కంపెనీయో మే భారత్ కి భీ ఏక్ దో ఫార్మా కంపెనీయో కా నామ్ గూంజనా చాహియే. భారత్ ఉస్మే అప్నా స్థాన్ బదలనా చాహియే. లా ఫర్మ్స్ హోతే హై, రేటింగ్ ఏజెన్సీ హోతీ హై, క్యా సమయ్ కి మాంగ్ నహీ హై కి గ్లోబల్ లీడర్షిప్ అబ్ హమారే హాత్ మే హోనీ చాహియే. టాలెంట్ హై, సామర్థ్య హై.